ప్రొసీడ్యూర్స్ లో గైడెన్స్ ఒక బియోలాజ్ ఎప్స్ లో ఫెక్టికల్ ట్రైనింగ్ రినం అల్జాబరితం తు ఒక ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ఇస్మూత్ రిగదవ దొరకన ఎసెన్షియల్ మెటీరియల్స్ ఇనోమినేషన్ పోమ్స్ ఇన్ఫర్మేషన్ సీట్స్ ఒక ఐడెంటిటీ కార్డ్ ఎమ్ చిన్ బియోలాజ్ ఎఫ్ ఒర్ణ్యాబేణి కజిరుగ గాలం మెంకెనాగమే ఎగ తన్గద్ద మెంకెనాగమన్ తరవ జిరుగ గాలో నెనెం అబా ఎం కాజుగను గొయనిగా టోనీ కొయుగ గోగిర్గం నమ్గో టాకా చోలాజు

0: 아즈바니 땅을 보고마 힐보르가 아브리고라 로무 나네 포아 로무가 커네바지 레메 탄멜름 알멜스룽가 니세 아곰 아람 모렌지 그레마 타르그데 타초베스룽은 시부임 타파 초레 잡지란시 데르마 아콤 헤르푸바블라 프란치라 살로비키아 모크 에니네 알로 로크고바 카고 위고지트 쿠바실로 플로미스탄담 나르데르 모디 이어 테르비크 바흐블 멘파토 ఒక ప్రాంచి మోక భారత్ గవ అలవ హరిగ మెంగ నన మోక గోబ హరికున హెమ్ల ప్రోమిస్టన్ ధర్మ మోతి య ఇంద చార్ తర్గ తిను లో చాప్ కుమ ఒక సో నీగ కాగు బు గో జిర్గ ఆర లో భారత్ ల ప్రాంచి బునిగ ఫెంకో లో తోమ అర్హం అలవ కుబం పాబం దబ్ల కల్చరల్ మెన్ నమ్ నమ్ తె లో అలవ సేబం గబ దోకుబ అవం ఆహం జమ్ని సిర్కున హెమ్ల ధర్మ మోతి య జపా తాప్ కుబ హెమ్ తో ఒక ప్రాంచి మోక్లో నర్మోతి లా ప్రాంచి మోక ప్రెసిడెంట్ ఇమానుల్ మెక్రోన్ బని భారత్ లా ప్రాంచి బనిగ ని హమ్ నితి బ సిరప్ గురప్ గనం భారత్ ఇనోవేచే మెనం ఇవెత్ హమ్ మోకో జిర్కున హవ మెం పాతాతో ఆల్సో కాయోలో ప్రోమిస్టర్ ఇ సలవికి మోకో లో అలోలుని గోబ కాగో బుగోతిక్ బ ఇందబ్జితా గ్రీక్ లా సలవికి మోక గ ప్రెసిడెంట్ Peter Pellegrini ne la flomistara Robert Peko Buniga Ajenba Nin Asaga Namtelo Alava Ravam Dagwam Nisasa Agum Aham Jami Sirkuna Ham Mempa Tadom Oka Salavikia Moku Ne Kago Jinamga Koku Lo Narmodi Yesoka Hilfolga Aloluribula Loku Nanatola La Aloluribula Loka Nantolo Branche Mokulo Dukula Diluga Greek La G7 Shamit Kabalo Topa Dakwa Mingrikna Ham Mempa Tadom నీతి ఆయోగ నీత్ నే ఢిల్లీ లో నోటీస్ తంగుదా లోక చీఫ్ మినిస్టర్ గుద్గ లగావ కవాహం గుకుం కోకు లో సో పోలీసీ ఆల నే ముల్క గ్రీక్ లా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ నే అర్వే తులుక్ తో ఆగ సా నామ్ తే సిమ్ తాక్త ఆల దబ ముజ్తు కా హమ్ లో మోర్గ యా ఆల హో చీఫ్ మినిస్టర్ నే ఫేమా కాందు యా జాప్ కుమ హమ్ మెన్ పాతో ఓకే స్టేట్ లో శిరిక్ శిక్ కునం అగుం ఆ ముల్లు హమ్ లా నిలు తేని రానామ్ గ అగుం ఆ హమ్ నర్మ కాందు యా జాపా లా Redukulaso, Mulimur Kopandham, Nilimulu, Tutu Kuna, Ishaba Loka, Jitamaba, Yaglen Jigrik, La PMGSY, Garigura Namte Sim, Chimri, Eni Gula, Chang, Nampom, Gudulo, La Kiwi, Mushunama, Doku, Tulo, Muluku, Jidubarit Kuka, Hamna Chief Minister, Japta Kukuda, Bahamdo, Ok 2047, Unitolo, Chimpu, Hajar Megabata, Govarina, Hydro Bavarha, Molintaka, Lo, Alva Tuluktuaga, Minga Greek, La Institute of Transforming Arunachal Sim, Alaya, Modaba, Ok, also Gova, All India Service Ketre, Ham, Mobaku, Ninji, Deba, Regiminji, Labka, Ham, Landam Kandu, Ya, Japta, Greek, La, Northeast, Guda, Lo, Purisiga, Perla, Lo, Alva, Rigapaga, Modukova, Northeastern Consin, Ne, Tulik Tuka, Ham, Landam Kandu, Ya, Japta Pukunaba, Ham, Dokas, Rungin Shipu, Ya, Herbo.
1: గదాగ్ర లుగ్నియ ముల్లింగం అతోతుర్బిన్ హియాన్ బోప ప్రైమ్ మినిస్టర్ తుప్ నరేంద్ర మోదిగ కాక్తా కురిలో సబ్కా సాత్ సబ్కా వికాస్ గ పేప్ గమ్ పల్ మిగ మిలిగ బొనిగ గో ఎన్డిఏ గవర్నమెంట్ హోగ రైగ గవర్నమెంట్ తమ్ బొనిదుల్ దోగ్ నమం సోలో ముల్లింగ కాపాజితో ఔయుగ్ అని నిలిలి నిని హోగ కారబ్ల ప్రైమ్ మినిస్టర్ లిహ్యం రోలుంగం దోకుం గగల్ బొన్ కాన నిద్ అర్సనమం Tako kapi minsil niyakogla rolungam alub sikur gekur kolam tangam kakin hinjol hoga pui putangam rolu da purparhib uchigam da bonamil da ujishpa. Aviation ga infrastructuream kaikam kolgadag independence ga mod kokub anyilukkan hanam ga Arunachal Pradesh ga capital Itanagar so airport akam domapa oyu states hoga niye doab jarl adab lokam asam ga lilabari homawala Guwahati airport gadab hal anyapa. So as yaha kam kaal nyokso 19 November 2022 ani ho Prime Minister Tup Narendra Modi Matmalal Greenfield Airport ham aposo Dhoni Polo Airport Itanagar ham makol malinjijpa. So airport ham mamdukubhal Prime Minister Tup Modi 2019 ani ga limi poliglo kya aal ho foundation ilingam tapil hoga Prime Minister's Office ga kaagtag urilo mod ho Dhoni Polo Airport ham pilimjipa ko. Sijadoni Polo Airport ka native punam permanent terminal building ha mod ghonta akam lu pin go nie donul doya kaya dab mispako habnil aningam lakh chamlitil lingo nie donu taiko sok terminal building sim hajar jerptil lig square meter tat ho pugam gab sirso dog dak ko sok self help group tu lu ga dast is amina book hoga library ga sirso akirub mapjitil dojpa habnil luh dede jompla sirso dab mapjil apje kam nyok soga airport connectivity log logo flights jardwar ahi chago hanya pako gadak chetur dotur security pago ho kai kam prime minister tup narendra modi ga kak tak urilo mug rai ga nda government ani nili le nin ur so chetur dotur bo securities hid go gada so donya din ho hidham hima hitir la pama patiram pal mubin hibin yal dog jipa indo tibet border nyok tulu ho donya bo forces hidam sirsob bonil dom dab ase hala nyoma mod hai kam medusak muma madab nyema tulungam nyob nyet perin renen achaminam chumchum alab bash mandab hakna teju pasigat la jiro hog advanced landing ground hamujpa hoga ham lohim al hoga aliyadab kah karil muhma du dagal dog jito so sam mujigam gob doir dopur ga nampin ni log log commercial aircraft ga boner teju pasi ghatla zero advanced landing ground ho nil dokna mulinga sirso sangla ho log sakangam pal do dunya jituko railways ga bonnik pago ho gopaikam prime minister tup narendra modi ga rail
2: दोस्तों अभी आप सुन रहे थे निशि श्वेताओं का समाचार। निशि श्वेताओं का कार्यक्रम आप आगे भी सुन सकते हैं हमारे मीडियम वेब चैनल 444.4 मीटर यानी 675 किलोहर्ट्ज़ तथा डीआरएम 666 किलोहर्ट्ज़ पर। अब आप बने हुए हैं मेरे सर आकाशवाणी के अरुण एफएम 103.1 मेगाहर्ट्ज़ पर, जहां होती है दिल से दिल की बात।